0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ లాల్గుడి జి జయరామన్ వయలిన్ వాద్యం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి లాల్గుడి జె విజయలక్ష్మి, మృదంగంపై శ్రీ వేలూరు జి రామభద్రన్. సావేరి రాగంలో రాగం తానం పల్లవి, ఖండజాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం వేళవా ఉన్నుడన్ మేళవా.
2: యు విల్ నౌ లిసన్ టు రాగం తానం పల్లవి on violin by Shri Lalgudi G. Jayaraman in Rag Saveri set to Khandajati Triputatal. He is supported on violin by Srimati Lalgudi J. Vijayalakshmi and on mridangam by Shri Velur G. Ramabhadran. The lines of Pallavi are Velava Unnadan Melava.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు లాల్గుడి జి జయరామన్ వయలిన్ వాద్యం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి లాల్గుడి జె విజయలక్ష్మి, మృదంగంపై శ్రీ వేలూరు జి రామభద్రన్.
1: యువర్ లిసనింగ్ టు అ రాగం తానం పల్లవి ఆన్ వయలిన్ బై శ్రీ లాల్గుడి జి జయరామన్. హీ వాజ్ సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి లాల్గుడి జె విజయలక్ష్మి అండ్ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వేలూరు జి రామభద్రన్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు. వాద్య సహకారం వీణపై శ్రీమతి కళ్యాణి లక్ష్మీనారాయణ, వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, వేణువుపై శ్రీ వి నాగరాజు, క్లారినెట్ పై శ్రీ కోట అచ్చిబాబు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు, నిర్వహణ శ్రీ ఎం సూర్యదీప్తి. కార్యక్రమంలో ముందుగా వినండి సరసుడా, సావేరి రాగవర్ణం, ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
1: Listen to a Carnatic classical ensemble conducted by Shri M. Surya Deepthi. The participating artists are Shrimati Kalyani Lakshmi Narayana on Veena, Shri B. S. Narayanan on violin, Shri V. Nagaraju on flute, Shri Kota Achibabu on clarinet and Shri Varanasi Kali Prasad Babu on mridangam. The ensemble begins with the varnam of Patnam Subramanya Iyer, Sarasuda, in Rag Saveri set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి క్షీరసాగర విహార ఆనంద భైరవిరాగం చెంపతాళం త్యాగరాజస్వామి కృతి.
1: ది ఆన్సంబుల్ కంక్లూడ్స్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి క్షీరసాగర విహార ఎన్ రాగ్ ఆనంద భైరవి సెట్ టు జంపెతాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. వాద్య సహకారం వీణపై శ్రీమతి కళ్యాణి లక్ష్మీనారాయణ, వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, వేణువుపై శ్రీ వి నాగరాజు, క్లారినెట్పై శ్రీ కోట అచ్చబాబు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు, నిర్వహణ శ్రీ ఎం సూర్యదీప్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సెంబుల్ కండక్టెడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి. ది పార్టిసిపేటింగ్ ఆర్టిస్ట్ వర్ శ్రీమతి కళ్యాణి లక్ష్మీనారాయణ ఆన్ వీణ, శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్, శ్రీ వి నాగరాజు ఆన్ ఫ్లూట్, శ్రీ కోట అచ్చబాబు ఆన్ క్లారినెట్ అండ్ శ్రీ వి కాళీప్రసాద్ బాబు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to clarinet recital by Sri A. Pothiraju, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri K. Sadguru Charan.
2: Ragam నితర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి పివి దుర్గా భవాని, మృదంగ శ్రీకే సద్గురు చరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజ కీర్తన, నను బ్రోవ నీకింత ఇన్రాగ్ అభోగి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా నను బ్రోవ నీకింత అభోగి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన

0: யூ ஹவ் என்ஜாய்ட் எ தியாகராஜ சுவாமி கீர்த்தனா வாசுதேவயனி என்ற கல்யாணி செட்டு ஆதித்தாள்.
1: மீதிந்த வரைக்கும் வாசுதேவயனி கல்யாணி ராகம் ஆதித்தாளம் தியாகராஜ சுவாமி கீர்த்தனை விண்ணாரும்.
0: யூ ஆர் லிஸ்னிங் டு ராகம் 24/7 எனி டைம் இண்டியன் மியூசிக். இன் டுடேஸ் கர்நாடிக் கிளாசிக்கல் மியூசிக் ப்ரோக்ராம் யூ ஆர் என்ஜாயிங் கிளாரினெட் ரிசைட்டல் பை ஸ்ரீ ஏ போதுராசு.
1: ராகம் நிரந்தர பாரதி சங்கீத சிரவந்தி. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ వింటున్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజస్వామి కీర్తన వినాయక్ వలెను ఇన్ రాగ్ మధ్యమావతి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినాయకుని వలెను మధ్యమావతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన వింటూ

0: యు ఎంజాయ్డ్ ఎ త్యాగరాజ స్వామి కీర్తన వినాయకుని వలెను ఇన్రాగ్ మధ్యమావతి సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు వినాయకుని వలెను మధ్యమావతిరం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ ఏ పోతురాజు నౌ ప్రజెంట్స్ గురులేక ఎటువంటి ఎ త్యాగరాజ స్వామి కంపోజిషన్ ఇన్రాగ్ గౌరీ మనోహరి సెట్టు ఖండచాపుతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా గురులేక ఎటువంటి గౌరీ మనోహరి రాగం ఖండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన వింటాం.

0: అంటిల్ నౌ యు హావ్ ఎంజాయ్డ్ ఎ త్యాగరాజ కీర్తన గురులేక ఎటువంటి ఇంద్రా గౌరీ మనోహరి సెట్టు ఖండచాపుతాళ్.
1: మీరింతవరకు గురులేక ఎటువంటి గౌరీ మనోహరి రాగం ఖండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన విన్నారు.
0: రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ ఎంజాయ్డ్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ ఏ పోతురాజు, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవానీ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కె సద్గురుచర్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవానీ, మృదంగం శ్రీకే సద్గురుచరణ్. నిరంతర భారతీయ సంగీత శ్రవణి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ వయలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం, గౌళరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
2: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వయలిన్ కాన్సర్ట్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్. He is accompanied on mridangam by Shri P. Ravindrudu. Shri Ramanathan begins his concert with a composition of Mysore Vasudevachar, Pranamamyaham Shri Gauri Sutam, in Rag Gaula set to Aditala.

0: ఇప్పుడు వినండి రవిచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి నిరవధి సుఖద నిర్మల రూప ఆదితాళం.
1: Now listen to a composition of Thyagaraja Swami, Niravadi Sukhada Nirmala Rupa, in Rag Ravichandrika.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ వయలిన్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీవల్లి దేవసేనాపతే, నటభైరవి రాగం ఆదితాళం, పాపనాశం శివన్ రచన.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ కాన్సర్ట్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్. హీఈస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పి రవీంద్రుడు. శ్రీ రామనాథన్ కంటిన్యూస్ హిస్ కాన్సర్ట్ విత్ ది కాంపోజిషన్ ఆఫ్ పాపనాశం శివన్ శ్రీవల్లి దేవసేనాపతి ఇన్ రాగ్ నటభైరవి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మిశ్ర ఖమాస్ రాగంలో అనమాచార కీర్తన ఇందరికి అభయంబు లిచ్చు చేయి ఆదితాళం.
1: శ్రీ రామనాథన్ కంక్లూడ్స్ హిస్ కాన్సర్ట్ విత్ అన్ అన్నమాచార్య కీర్తన ఇందరికి అభయంబు లిచ్చు చేయి ఇన్ రాగ్ మిశ్ర ఖమాస్ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ వయోలిన్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రవీంద్రుడు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయోలిన్ కాన్సర్ట్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్. He was accompanied on mridangam by Shri P. Ravindrudu. This program was contributed by
0: Akashavani
1: Kadapa for Ragam 24/7 DTH anytime Indian music.